0: ஆகாஷவாணி வார்த்தலு சதுத்துனதே துரகா உஷாரமணி. பாகிஸ்தான் ஆக்கிரமித జమ్ము కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోస్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి

0: యూనిఫామ్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్కు, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబిడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేమినా, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు.

0: స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్ళింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ పోర్లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నేరం 7:15. 100.1 MHz FM గోల్డిల్ తిరే ఇసై కేట్కలాం. முதலில் புதுக்கோட்டையிலிருந்து சரவணன் திரைப்படத்திற்காக பாம்பே ஜெயஸ்ரீ பாடியுள்ள பாடல்.

కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూ దండలో తానున్నా లేకున్నా శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక ఇంకా పాటలు వింటారు. ముందుగా శశికళ ఆలపించిన భక్తిగీతం విందాం.

శశికళ ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు తానున్నా లేకున్నా శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక విందాం.

పెదనాన్న, మా అమ్మాయి పెళ్లి ఖాయమైంది. మన ఇంటిలో మీరు పెద్దవారు, పెద్దమ్మను తీసుకుని మీరు పెళ్లికి 4 రోజులు ముందే తప్పకుండా రండి. నాన్న మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, తప్పకుండా రావాలని చెప్పమన్నాడు అంది నా పెద్ద తమ్ముడు మోహన్ కూతురు సుమ. అలాగే వస్తాను సుమ అన్నాను. గతం గుర్తుకు వస్తుంది.

వస్తుంది. మాది కృష్ణా జిల్లాలోని ఒక పల్లెటూరు. మా నాన్నకు 7 మంది సంతానం, 3 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. మా నాన్నకు 10 ఎకరాల పొలం, కొంత డబ్బు కూడా ఉండే. తన దగ్గర ఉన్న డబ్బుతో మా నాన్న 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపించారు. మా పెదబావ ఇంజనీరు, ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం, ట్రాన్స్ఫర్లు ఉండేవి. మా 2వ బావది మా ఊరే. మా అక్క పెళ్ళైన కొంతకాలానికి మా బావగారి కుటుంబం కర్నూలు జిల్లాలోని పొలాలు చౌక ధరకు కొనుక్కుని వెళ్ళిపోయారు. మా 3వ అక్క అత్తగారిది మా పక్క ఊరే. వారు కూడా నిజామాబాద్ దగ్గర పొలాలు చౌక ధరకు కొనుక్కొని అక్కడ పొలాలను సాగు చేసి పంటలు పండిస్తున్నారు. మా పెద్దబావగారి దగ్గర కాంట్రాక్టు పనులు నేర్చుకుని మా అన్న పనులు చేయించడం మొదలుపెట్టాడు. నేను ఎంఏ పిహెచ్డి చేసి ఒక కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరాను. మా చిన్నతమ్ముళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. మా ప్రసాద్ అన్నయ్యకు ఖమ్మం జిల్లాలో కాలువ తవ్వించే కాంట్రాక్టు పని వచ్చింది. తన చిన్నతమ్ముళ్ళిద్దరినీ తన కాంట్రాక్టు పనులు చేయించడానికి తనతో కూడా తీసుకువెళ్ళాడు. కాంట్రాక్టు పనులు కష్టపడి చాలా బాగా చేశారు. అందువల్ల లాభాలు కూడా బాగానే వచ్చాయి. ప్రసాద్ అన్నయ్య తన వాక్చాతుర్యంతో అక్కడున్న ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యాడు. తాను ఉండే ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ పక్క ఊరిలో ఉండే రాజారావు గారి కుటుంబంతో ప్రసాద్ అన్నయ్యకు స్నేహం కుదిరింది. రాజారావు కొడుకు నారాయణకు మా తమ్ముడు కూతురు సుమని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ పెళ్లికి చాలా డబ్బు ఖర్చయింది. ఆ పెళ్లి ఖర్చులకు కొంత డబ్బు నన్ను ఇవ్వమని ప్రసాద్ అన్నయ్య అడిగాడు. నేను కొంత ధన సహాయం చేశాను. మా కొడుకులు ఇద్దరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లలతో సుఖంగా ఉన్నారు. మా అమ్మగన్న సంతానం అందరూ ఆంధ్రదేశంలో తలా ఒక మూల సెటిల్ అయ్యారు. మా ఇళ్లలో శుభాశుభ కార్యాలకు వీలైనంత వరకు అందరం కలుసుకునేవాళ్ళం. గతకాలపు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చాను. ఎవరు ఫోన్ చేశారు అంటూ వంటగది నుండి వచ్చింది నా శ్రీమతి. సుమ కూతురి పెళ్ళంట, మన ఇద్దరినీ తప్పకుండా రమ్మని ఫోన్ చేసింది అన్నాను. పెళ్లికి వెళితే బంధువులందరినీ మనం చూసి రావచ్చును అనుకుంటూ నేను నా శ్రీమతి ఆనందంగా పెళ్లికి బయలుదేరి వెళ్ళాము. పెళ్లికి 2 రోజుల ముందే ముఖ్యమైన బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఒకరోజున మెహందీ ఫంక్షన్, ఒకరోజున హల్దీ ఫంక్షన్ చేశారు. మరునాడు రంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. భోజనం చేసి వచ్చి విశ్రాంతిగా కూర్చున్నాం. మీరు మా సుమకు పెదనాన్న కదా అంటూ ఒక ఆమె వచ్చి మా పక్కన కూర్చుంది. ఆమె వంక చూస్తూ, మీరు సుమ ఆడబిడ్డ పద్మ కదూ అంది నా శ్రీమతి. అవును, మీరు నన్ను గుర్తుపట్టారు, చాలా సంతోషం అంది పద్మ. మా ఈశ్వర్ పెదనాన్నకు పిల్లలుంటే కూడా తన తోబుట్టుల పిల్లల పెళ్ళిళ్లకు చదువులకు ఆర్థిక సహాయం చేస్తాడని మా సుమ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. అందువల్ల నాకు మీ దంపతులంటే ఎనలేని గౌరవం అంది పద్మ. మీ వారు బాగున్నారా అన్నాను. ఆయనకు ఒంట్లో కొంచెం నల్లతగా ఉంది, అందువల్ల ఈ పెళ్లికి రాలేకపోయారు. నేను కూడా ఈ పెళ్లికి రావద్దు అనుకున్నాను, కానీ మావారే మనమిద్దరం పెళ్లికి వెళ్ళకపోతే మీ తమ్ముడు ఎంతగానో బాధపడతాడు, నీవు వెళ్ళి రమ్మని నన్ను బలవంతానా పంపించారు అంది. మీ వారు చాలా మంచివారులా ఉన్నారే అన్నాను. మీలాంటి పెద్దవారితో నా జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవాలి అనిపిస్తోంది అంటూ పద్మ చెప్పడం మొదలుపెట్టింది. మా నాన్నగారు మా ఊరిలో ధనవంతులలో ఒకరు. నాకు 2 అక్కలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. నేను మా పక్క ఊరి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యాను. ఒకరోజున మా నాన్నగారు నాతో, పద్మ, నీకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చిందమ్మా, అతని పేరు సూర్య, అతను నీవు చదివే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడట, నీవు అతనికి నచ్చావట, కట్నం అక్కర్లేదు అన్నాడు, నీకు ఇష్టమైతే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అన్నారు. మీ ఇష్టం నాన్నగారు అన్నాను. మా ఇద్దరికీ పెళ్లి వైభవంగా జరిగింది. నేను అత్తగారింటికి వెళ్ళాను. వాళ్ళది మా పక్క ఊరే. మా మామగారు ఆ ఊరిలో పెద్ద రైతు, కష్టపడి వ్యవసాయం చేసి పంటలు బాగా పండించేవారు. ఆయనకు 2 కొడుకులే. పెద్ద కొడుకు జయరావు బీఏ చదివి పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు వివాహం జరిగింది. ఆయనకు 2 పిల్లలు, 1 కొడుకు, 1 కూతురు.
పెళ్ళై నేను అత్తగారి

ఇంటికి వెళ్ళిన తర్వాత 4 రోజులు ఉండి మా బావగారు తమ భార్య పిల్లలతో తాను వ్యాపారం చేసే ఊరికి వెళ్ళిపోయారు. నేను ఇంటర్ పరీక్షలు రాసిన వెంటనే నాకు పెళ్లి జరగడంతో నాకు వంట చేయడం చేత కాదు. అందువల్ల మా అత్తగారితో పాటు వంటగదిలోకి వెళ్ళి అత్తగారి దగ్గర రకరకాల వంటలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారు మామగారు చాలా మంచివారు. వారు నన్ను తమ కూతురిలా చూసుకునేవారు. మా వారు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు. వేసవి సెలవులు ముగిసి కాలేజీలు తెరిచిన తర్వాత మా వారు ఉద్యోగం చేసే కాలేజీలోనే నన్ను బీఏలో చేర్పించారు. నేను శ్రద్ధగా చదువుకునేదానిని. నా పరీక్షల సమయంలో మా అత్తగారు వచ్చి వంట పని తాను చేస్తూ నన్ను చదువుకోమనేవారు. నేను కష్టపడి చదివి బీఏ పాస్ అయ్యాను. ఒకరోజు మా అత్తగారు నాతో, పద్మ, మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉంటే బాగుంటుంది అన్నారు. అత్తగారి సలహాతో నేను లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆమె పరీక్షలు చేసి మందులు వాడమంది. పిల్లల కోసం మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నేను బాగా దిగులు చెందాను. మా వారు, పద్మ, మనకు పిల్లలు లేరని దిగులు పడి ఏం చేస్తాం? మనం మన బంధువుల పిల్లల్ని పెంచుకోవచ్చు. ఈ దేశంలో ఎందరో పిల్లలు ఉన్నారు. మనకి చేతనైనా సహాయం చేయవచ్చు. నీవు దిగులుగా ఉండడం మాని చదువుకుని నీకంటూ ఒక జీవితం ఏర్పరచుకో అన్నారు. మా వారికి ప్రమోషన్ మీద హైదరాబాద్కు బదిలీ అయింది. నేను అక్కడే ఉద్యోగంలో చేరాను. మేమిద్దరం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో ఆఫీసులో లోన్ తీసుకుని చిన్న ఇల్లు కొనుక్కున్నాం. నేను ప్రైవేటుగా ఎంఏ శ్రద్ధగా చదివి పాస్ అయ్యాను. మా ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట. మా వారికి చెడు అలవాట్లు ఏమీ లేవు. పొదుపు పథకాలలో డబ్బు భద్రపరిచి మా ఊరిలో పొలాలు కొన్నాం. మా వారు తన అన్నపిల్లలను, నేను నా తోబుట్టుల పిల్లలను మా ఇంటిలో ఉంచి బాగా చదివించాం. మా వారికి తండ్రి తరపున వచ్చిన ఆస్తిని తిరిగి మా బావగారికే ఇచ్చారు. మా వారు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన డబ్బులో కొంత ధనాన్ని తన అన్నపిల్లల పెళ్లిళ్లకు వాడారు. మిగతా ధనం పొదుపు పథకాలలో భద్రపరిచారు. నేను ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతూ గవర్నమెంట్ సంస్థలో సూపరింటెండెంట్గా పదవీ విరమణ పొందాను. నేను పదవీ విరమణ పొందినప్పుడు వచ్చిన డబ్బును పొదుపు పథకాలలో భద్రపరిచాను. ఆ డబ్బులో కొంత ధనాన్ని నా తోబుట్టుల పిల్లల చదువులకు పెళ్లిళ్లకు వాడాను. నేను పదవీ విరమణ చేసిన తర్వాత నేను మా వారు మా అత్తగారి ఊరిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. మా అత్తగారి ఊరిలో వర్షాకాలంలో వాన నీళ్లు ఇంటి ముందు, ఆఖరికి రోడ్ల మీద కూడా నిలుస్తాయి. వానాకాలంలో పెళ్లిళ్ళు పేరంటాళ్ళు చేయాలంటే ఆ ఊరిలో వారికి చాలా కష్టంగా ఉండేది. మా వారు పదవీ విరమణ పొందినప్పుడు వచ్చిన డబ్బును, నేను పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన డబ్బును కలిపి మా పల్లెటూరిలో కళ్యాణ మండపం కట్టించాం. అందువల్ల మా ఊరి వారందరూ వర్షాకాలంలో కూడా తమ పిల్లల పెళ్లిళ్ళు పేరంటాళ్ళు ఏమాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా చేసుకోగలుగుతున్నారు. మాకు ఉండడానికి ఇల్లు ఉంది. ప్రతి నెల మా వారికి నాకు కూడా పెన్షన్ వస్తుంది. మా ఊరిలో బిడ్డలను కోల్పోయి నిరాధారంగా ఉన్న వృద్ధులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. మా ఊరిలో పుట్టి చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజులు కడుతున్నాం అని పద్మ చెప్పింది. పుట్టి

0: పేరు నీలపాలి అన్న పాట టీవీలో వస్తోంది. ఆ పాటను మీ దంపతులు స్ఫూర్తిగా తీసుకున్నారని భావిస్తున్నాను. మీ భార్యాభర్తల మాదిరి సమాజానికి సేవ చేస్తున్న వారు మన బంధువులలో ఎవరూ లేరు. మీ భార్యాభర్తలు ఇరువురికి మా హృదయపూర్వక ఆశీస్సులు అభినందనలు చెప్పాము. మీ వంటి పెద్దల ఆశీస్సుల కన్నా మేము కోరేది ఏముంది అని పద్మ నోరారా నవ్వింది.
1: ఇంతవరకు తానున్నా లేకున్నా శ్రీమతి లింగమనేని సుజాత గారి కథానిక విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం విందాం. గానం ఏ ప్రభాకరాచారి.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సౌకర్యార్థం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొందించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా పాతబడిన రైల్వే స్టేషన్ల రూపురేఖలను మార్చి వాటిని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నగర ప్రముఖ కేంద్రాలుగా మార్చడం, ప్రతి స్టేషన్కు ఒక పథకం ప్రకారం అవసరాన్ని బట్టి దశల వారీగా నిరంతరం అభివృద్ధి చేయడం, ప్రయాణికులందరికీ స్టేషన్ పరిధిలో వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు మొదలైన సౌకర్యాలను కల్పించడం, ఎగ్జిక్యూటివ్ లాంజ్ల నిర్మాణం మొదలైన ఎన్నో అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తోంది. భారతీయ రైల్వే స్టేషన్ల ఆధునీకరణే ముఖ్య ధ్యేయంగా రూపొందించబడిన అమృత్ భారత్ స్టేషన్ పథకం యొక్క పూర్తి వివరాలకు భారతీయ రైల్వే అధికారిక పోర్టల్ను దర్శించగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో సుస్వరాల స్వరచరి ఎస్ జానకి, అలనాటి మేటి గాయనిమణి శ్రీమతి ఎస్ జానకి గారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు స్వయం కృషి చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన వేటూరు సాహిత్యం విందాం.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో సుస్వరాల స్వరచరి ఎస్ జానకి, అలనాటి మేటి గాయనిమణి శ్రీమతి ఎస్ జానకి గారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ వేళ మల్లకు వచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్

0: జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఇది భారత్ ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను, ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేరర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలెంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణను సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలేటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has there

0: therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
1: యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవం దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు

0: భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మానమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్ళారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 2 మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నేరం 12:40. 100.1 MHz FM గోల్డில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக பெரியசாமி இயற்றிய பாடலை பாடியவர் டி கே கலா. பாடலுக்கு இசையமைத்தவர் டி ஜி லிங்கப்பா.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మధురమైన సమయంలో సుస్వరాల స్వరచరి ఎస్ జానకి, అలనాటి మేటి గాయనిమణి శ్రీమతి ఎస్ జానకి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వేణుగోపాలరెడ్డి.

0: పాట ఆమె ప్రాణం. చిరునవ్వు కాదు, సిరిమల్లె పువ్వుల్లె నవ్వు ఆమె సంకేతం, అణకువ ఆమె ఆభరణం. అతిశయోక్తి కాదిది, అక్షరాల నిజం. ఆంధ్రులు కాదు, అన్ని భాషల వారు అభిమానించే ఆదర్శ గాయని ఆమె. ఆమె పాటలు నీలి మేఘాలలో, గాలి కెరటాలలో పగలే వెన్నెల కాయించాయి. ఆమె ఇంకెవరు, శ్రీమతి ఎస్ జానకి గారు. ఎస్ అంటే సంగీత సరస్వతి, సకల స్వర స్వరూప అని మేమందరం అనుకుంటుంటాం. నమస్కారం అమ్మా ఎస్ జానక్ గారు.
1: నమస్కారం.
0: ఇంతకీ ఎస్ అంటే?
1: ఎస్ అంటే శిష్ల.
0: శిష్ల.
1: శిష్ల.
0: మీ నాన్నగారి పేరు?
1: శిష్ల శ్రీరామూర్తి గారు.
0: అమ్మ?
1: సత్యవతి.
0: మీ సొంత ఊరేదమ్మా?

0: రేపల్లపట్ల అని గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్ల తాలూకా చిన్న గ్రామం.
1: మీ తోడబుట్టువులు?
0: తోడబుట్టువులు మేము పుట్టిన వాళ్ళం యాక్చువల్గా 9 మంది, ప్రస్తుతానికి 4 ఉన్నాం.
1: వాళ్ళు ఏం చేస్తున్నారు?
0: వాళ్ళు అంటే ఇప్పుడు అందరూ సింగర్సే, పాడేవాళ్ళే, కానీ ఇప్పుడు పాడటం లేదు. పెద్దక్క ఈ మధ్య పోయింది. పెద్దక్కయ్య కొడుకు బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్ ప్రాజెక్ట్లో.
1: మా అందరికి స్నేహితులు, మీరు కూడా వారితో కలిసి పాడారు ఎన్నోసార్లు.
0: కరెక్ట్, కంపోజ్ చేస్తాడు, సాంగ్స్ పాడతాడు, చాలా బాగా పాడతాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్లో పాటల్లో అన్నమాచారి దీంట్లో ఉన్నాడు. తర్వాత రెండో అక్కయ్య కొడుకు గోపాలకృష్ణ అని, ఆ అబ్బాయి కూడా మ్యూజిక్ చేస్తాడు. అన్నమాచారి పాటలు కూడా చేశాడు, సాయిబాబా పాటలు అవన్నీ. మిగిలిన వాళ్ళు పాడతారు, ఫ్యామిలీ దీంట్లో ఉన్నారు.
1: సంగీత సాంప్రదాయం ఉన్న కుటుంబం అని చెప్పడంలో ఏం తప్పలేదు,
0: కానీ అందరూ సంసార సాగరంలో కొట్టుకుంటున్నారు. నేను కాస్త బయటపడ్డా. పడ్డం అంటే సంసారంలో ఉంటూనే బయట పాడటం.
1: మీ చదువు సంచలు అక్కడేనా?
0: చదువు చదువు అని అడక్కండి, మరి నాకు అసహ్యంగా సిగ్గేస్తుంది. నేను చదువుకోలే, అసలు బడికే పోలే.
1: మీ జీవితమే మీకు చదువు నేర్పింది. మీరు అసలు బడికి పోలేదంటే నేను నమ్ముతాను అనుకుంటున్నారా?
0: నమ్మరు అనుకోండి. నేను మరి ఏం చేస్తాను, నాకు ఆటోమేటిక్గా అని చిన్నప్పటి నుంచి వాటంతట అవే వచ్చేవన్నమాట. పాట మొదలుకుని ఏదైనా అట్ట చూస్తే అట్ట వచ్చేసేవన్నమాట.
1: ఏకసంధాగ్రహి అనొచ్చు.
0: అంతే.
1: మీ చిన్ననాటి స్నేహితులు?
0: చిన్ననాటి స్నేహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అన్నీ ఆడుకునేవాళ్ళం, అట్ల తద్దులు ఇవన్నీ చక్కగా సరదాగా ఆడుకోవడం.
1: కోతి కొమ్మంచి వాళ్ళు,
0: అయ్యో చెట్లు ఎక్కడంలో మరి నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. సర్కస్ చేయడంలో నన్ను మించిన వాళ్ళు లేరు.
1: చెట్లు ఎక్కగలవా నరహరి అనే పాటలు కూడా పాడారేమో.
0: చెట్లు ఎక్కి కూర్చుని జామ చెట్టు చక్కగా జామకాయలు కోసుకు తినేదాన్ని. ఒకసారి జామ చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు సరిగ్గా నా ఎదురు కొమ్మ మీద కొండముచ్చు కూర్చుంది. కొండముచ్చు అంటే తెలుసా, నల్లగా మొహం.
1: మేము కోతి కొమ్మంచి ఆడిన వాళ్ళమే కదా ఒకప్పుడు.
0: అది నేను చూడలే అసలు. సడన్ గా ఎందుకు ఇటు చూసేప్పటికి పళ్ళు ఇక్కిలిచ్చింది తెల్లగా. అక్కడి నుంచి అమ్మంతకు దూకేసా కాళ్ళు. నా 10 రోజులు లేవాలి బెడ్లోంచి.
1: మీ నాన్నగారు అడిగితే ఏమని చెప్పారు?
0: అందరికి తెలుసు
1: కొంచెం
0: అల్లరి చేసేదండి బాగా.
1: తర్వాత వివాహం ఎప్పుడైందమ్మా మీకు?
0: వివాహం అయింది 1959 లో. అప్పటికి నేను సినిమాలో పాడుతున్నాను. 57 నుంచి పాడుతున్నాను నేను.
1: మీ శ్రీవారి పేరు రాము, స్నేహశీలి, మా అందరికీ స్నేహితులు, అంతవరకు తెలుసు.
0: రామ్ ప్రసాద్.
1: మీది ప్రేమ పెళ్ళ?
0: అవును. అది ఒక తమాషా
1: చెప్పండి.
0: ఏంటంటే మా మామగారు డాక్టర్ చంద్రశేఖరం గారు, ఆయన ప్రోగ్రాంలు ఇచ్చేవారు మోనో యాక్టింగ్. చాలా బాగా అంటే ఒక 5 నిమిషాలు 3 నిమిషాలలోనే సెల్ఫ్ మేకప్, ఆయన ఎక్స్పర్ట్. మేకప్ చేసుకుని నెహ్రూ గారు మోస్తారు, గాంధీ గారు మోస్తారు, వేషాలు అన్నీ వేసుకుండేవారు అనమాట. అది స్టేజ్ మీద ఎపిరెన్స్. ఆయన మేకప్ మార్చుకొచ్చే లోపల, నేనే హైదరాబాద్లో ఉండేదాన్ని, మేకప్ మార్చుకొచ్చే లోపల ఊరికే సరదాగా ఒక పాట పాడమనేవారు అనమాట. స్టేజ్లో పాడేదాన్ని. అది ఎప్పుడు 1956 అట్టా ఉండగా, అంటే మా ఆడబిడ్డ వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అంటే చంద్రశేఖరం గారి కూతురు, పెద్ద కూతురు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావటం అట్టా ఉండగా, అది మా మామగారు ఒక రోజు మాట్లాడుతూ కూర్చుండగా ఆయన జేబులో నుంచి తెలియకుండా మా ఆయన ఫోటో ఒకటి కింద పడింది. అప్పటికి నేను ఇంకా ఆయన చూడలే. ఆ ఫోటో నాకు నచ్చింది, దాచిపెట్టేసుకున్నా. మా మామగారు తెలియకుండా దొంగతనంగా ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఇంకా అట్టా లవ్ చేశాను నేను.
1: ఫోటో ప్రేమ,
0: ఫోటో ప్రేమ.
1: మీ మామగారి ఆశీర్వాదం తర్వాత లభించిందా? పెళ్ళికి?
0: పెళ్ళికి ఏంటి, ముందే లభించింది.
1: మీ అత్తగారు పేరు?
0: మా అత్తగారు శకుంతలాబాయ్.
1: మీ అత్తగారితో కోడలిగా మీ అనుబంధం?
0: మా అత్తగారు అంటే ఆవిడ నేను అత్తగారు అన్ను. ఆవిడ అమ్మకంటే ఎక్కువ. మా అమ్మనే మరిపించిన ఆవిడే. ఎప్పుడు ఆవిడని చల్లని వేళ తలుచుకోవాలి. అసలు నాకు తలంటి పోసుకోవడం వచ్చేది కాదు, ఆవిడే తలంటి పోసి నాకు తలరుద్ది అబట నాకు జలుబు చేస్తుందేమో అని చెప్పి నిప్పులు పెట్టి బుట్ట బోర్లించి నాకు సాంబ్రాణి వేసి జుట్టు దాని మీద అట్ట వేసి ఆరబెట్టి అంత చేసే ఆవిడ పాపం. ఆవిడ
1: ఎంత అదృష్టవంతం. తొలి రోజుల్లో ఎలా ఉండేది?
0: తొలి రోజుల్లో బాగానే ఉండేది. ఎవరైనా పెళ్ళవగానే బాగానే ఉంటారు. కొన్నాళ్ళు అయినాక కదా కీచులాడుకోవడం సహజం.
1: కీచులాడుకోవడం, విరహం, తర్వాత
0: అవి ఎట్ట వచ్చేవి తెలుసా? ఆ పోట్లాట్లు ఏమి వేరే ఏమి ఉండేది కాదు. నేను పాడేదాన్ని కదా. తర్వాత నాకు 1961-62 నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏమైందంటే మా ఆయనకి కొంచెం కోపంగా ఉండేది. పచ్చళ్ళు తింటున్నావు, గోంగూర పచ్చడి తింటావు, నాకు వాటి మీద మోజు. అవి తింటున్నావు, ఆయాసం ఎక్కువ వస్తుంది, నువ్వు మానే.

0: వెళ్ళేవారు కదా,
1: కొరి కారాలు ఇవన్నీ తినేది అన్నమాట. ఆయన కొంచెం కోపడేవాడు మా ఆయన, ఇవన్నీ తినొద్దు అని చెప్పి. అప్పుడు పోట్లాడుకుండేవాళ్ళం, నేను కొంచెం వేసుకుంటున్నాను నువ్వు చూడకుండా మాట్లాడతావు అనేదాన్ని. నువ్వు ఇంత తింటున్నావు అని తను తిట్టేవాడు. ఇవన్నీ చూసి అన్నం తింటాం మానేసేదాన్ని, అంత కోపం వచ్చేది పోట్లాడుకోవడం. మా అత్తగారు పాపం అవన్నీ చూసి నాకు సమగ్య చేసేవాడు, ఊరుకో ఊరుకొని తను తిని వెళ్ళిపోని అని చెప్పి తర్వాత కలిపి ముద్దలు పెట్టేది ఆవిడ. ఏ అత్తగారు అట్ట చూసుకుంటుంది చెప్పండి. ఇట్లాంటి వాటిలో మాకు పోట్లాట వచ్చేది అంతే.
0: సంసార సాగరంలో ఒడిదుడుకులు ఏమీ లేవంటారు.
1: అటువంటి అసలు ఏమి అంటే ఎందుకు వస్తాయి? ఇప్పుడు అత్తగారు మామగారు తల్లిదండ్రులు మోస్తారు. ఇప్పుడు తల్లితో అన్న పోట్లాడతాం, కానీ మా అత్తగారితో అన్నట్టు నేను పోట్లాడిన లేదు, మా అత్తగారు నన్ను తిట్టింది లేదు. మరుదులు ఎంత ప్రేమగా, అన్నదమ్ములు కంటే ప్రేమగా ఉన్నవాళ్ళు, ఆడబిడ్డలు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు అక్క చెల్లెళ్ళ కంటే. కాబట్టి నాకు గొడవ రావడానికి ఛాన్స్ లేదు. సరే, నా తోడుకోడలు మా చెల్లెలే. ఇప్పుడు మా ఆయనకి తమ్ముడు, నాకు చెల్లెలు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఇంకా ఆ గొడవ కూడా మాకుండదు. ఇంకెట్టా వస్తుంది ఒడిదుడుకులు?
0: ఇది చాలా అసాధారణమైన
1: అసాధారణ. ఎవరు నమ్మరు. కొంతమంది మీ అత్తగారు టాలెంట్ పోయడంగా నువ్వు సినిమాలో పాడాలి లేదా నువ్వు పాడుతున్నావు గనక ఆవిడే చేస్తారని చాలా మంది మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చేది. నేను సినిమాలో పాడకముందే చేసింది ఆవిడే నాకు టాలెంట్ పోయడం అవన్నీ. అప్పటికి ఇంకా నేను సినిమాలో పాడలేదు. మరి అది సంగతి ఎవరికి తెలుస్తుంది చెప్పండి?
0: పాట అంటే పాటలు పాడాలి అన్న ప్రేరణ మీకు ఎలా కలిగింది?
1: నాకు బై బర్త్ వచ్చిన గిఫ్ట్ కదా అది. నాకు నేను ఎరగను అసలు. ఆ టైంలో చిన్నప్పుడు సిరిసిల్లలో ఉండేవాళ్ళం మేము. సిరిసిల్లలో అంటే నాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ టైంలో. సిరిసిల్ల అని ఒక చిన్న నైజాం స్టేట్లో కరీంనగర్ జిల్లా ఆ సైడు. మా నాన్నగారు అక్కడ టీచర్గా ఆయుర్వేదం డాక్టర్గా పనిచేసేవారు. అక్కడ ఉన్నప్పుడు అట్లా సినిమాలు చూసినా రికార్డు విన్నా అట్లా పాట ఆటోమేటిక్గా వచ్చేసాను. ఒకసారి వింటే వచ్చేసేది. చైల్డ్ ప్రాడిజీలు అంటే ఆ కాలంలో టీవీలు అవన్నీ లేవు, రేడియోలు లేవు, టీవీలు లేవు, స్టేజ్ మీద ఎక్కించటాలు అట్లాంటివి ఏమీ లేవు. కనుక నా చైల్డ్ ప్రాడిజీ సంగతి ఎవరికి తెలియదు. అందుకని నేను చెప్తున్నాను మీకు.
0: చెప్పండి.
1: అట్టా అప్పుడు ఇప్పుడు పాడినట్టు సంగతులు బిరకాలు అన్నీ పాడేదన్నమాట నాకు తెలియకుండానే. అందరూ రోడ్లో నన్ను ఎత్తుకుపోయేవాళ్ళు, వాళ్ళకి తీసుకెళ్ళి కనిపించాను. రోడ్లో ఆడుకుంటుంటే చాలు, వాళ్ళకి ఎత్తుకుపోవడం, వాళ్ళలో కూర్చోబెట్టుకుని పాటలు పాడించుకోవడం. ఆ పాటలు విని వాళ్ళు మైమర్చిపోయేవారు ఎంత బాగా పాడుతోందని చెప్పి. అట్టా అప్పటి నుంచి నాకు ఫ్యాన్స్. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు, 3 ఏళ్ళు ఉన్నప్పుడే అప్పటి నుంచి ఫ్యాన్స్ డెవలప్ అవడం, ఈ రకంగా ఉండడం. ఆ తర్వాత నేను మేము రాజమండ్రికి రావడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. సినిమాలో పాడడం ఇప్పుడు అనుకోండి 57లో.
0: మీరు సినిమాల్లో ప్రవేశించడానికి ముందే
1: ముందే
0: ఆల్ ఇండియా రేడియోలో పాల్గొన్నారు.
1: అవును.
0: ఆకాశవాణితో మీ సంబంధం, అనుబంధం ఈనాటిది కాదు.
1: ఎప్పుడన్నా అట్ట సరదాగా ఒక ప్రోగ్రామ్ ఏదన్నా ఎవరన్నా అడిగితే ఎవరైనా పాటలు పాడడం ఇట్లాంటి పాడేదాన్ని అనమాట. అప్పుడు మెహబూబ్ అని ఒక అతను రేడియోలో కూడా మ్యూజిక్ చేస్తూ ఉండేవాడు హైదరాబాద్లో. అతను విని చాలా బాగుంది అని చెప్పి అతను నాకు 4 పాటలు కూడా నేర్పాడు, మంచి పాటలు. ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను కాంపిటీషన్లో పాల్గొనమన్నారు హైదరాబాద్లో. సరే, ఈ పాటలు ఆయన మెహబూబు 2 పాటలు ఇచ్చారు. నా పాటతో జగము నాట్యమాడేనా, ఆ తర్వాత కొమ్మలో కోయిల కోయంటది, లేపకే నా ఇంకి, ఇట్లాంటివన్నీ కొన్ని పాటలు నేర్పాడు అనమాట. అవి కాంపిటీషన్లో నేను పాడాను. పాడినప్పుడు అన్ని సెంటర్స్లోకి హైదరాబాద్ ఒకే సెంటర్లో ఒకే సింగర్ నేను సెలెక్ట్ అయినాను. సెలెక్ట్ అయ్యి ఫైనల్గా మెడ్రాస్లో కాంపిటీషన్స్ జరిగింది. మెడ్రాస్లో కాంపిటీషన్ జరిగినప్పుడు హైదరాబాద్లో మంచాలి జగన్నాథరావు గారు కూడా జడ్జెస్లో ఉండేవారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ కాంపిటీషన్స్ జరిగినప్పుడు లైట్ మ్యూజిక్ అంటే లైట్ మ్యూజికే కదా పాడాలి, మీరు చెప్పండి న్యాయం.
0: లలిత సంగీతం తప్పకుండా.
1: మీరు లేదు క్లాసికల్ పాడాలి అంటే వాళ్ళు క్లాసికల్ అని చెప్పాలి, లేదు సెమీ క్లాసికల్ అని చెప్పాలి. అట్టగా లైట్ మ్యూజిక్ అన్నప్పుడు నేను లైట్ మ్యూజికే పాడా.

0: ఇది కొమ్మల కోయిల కోయంటది ఇట్టండి. లైట్ మ్యూజిక్ అంటే మరి ఇట్టగే కదా ఉండాలి. ఇవి పాడాను అనమాట నేను ఇక్కడ కూడా, కానీ ఇక్కడ పాడిన వాళ్ళు క్లాసికల్గా పాడారు. పురంధరదాస్ పాటలు అవి రాగం పాడి స్వరం వేసి క్లాసికల్గా పాడినప్పుడు క్లాసికల్ పాడిన వారికి ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నా తరఫున మంచాల జగన్నాథరావు గారు కూడా పోట్లాడారు, ఇది ఏమిటండి ఇట్ట ఇట్ట ఉంటుంది, మరి అమ్మాయి లైట్ మ్యూజిక్ పాడింది ఫస్ట్ ప్రైజ్ రావాలి కదా అని చెప్పి. కానీ మేము ఏమి చేయలేకపోయినాం, సెకండ్ ప్రైజ్ నాకు వచ్చింది.
1: ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి?
0: ఫస్ట్ ప్రైజ్ వేదవల్లి గారు. ఆవిడ అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు నాకు స్నేహితురాలు ఆవిడ, చాలా మంచి ఆవిడ. ఆవిడ పోయి ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ వస్తే వచ్చింది అనుకో, సంతోషపడుతున్నా ఇప్పుడు నేను. ఆవిడ షీఈస్ గ్రేట్ సింగరు, క్లాసికల్ చాలా బాగా పాడతారు. అట్టా ఢిల్లీకి వెళ్ళాం ప్రైజ్ తీసుకు.

0: చూడడానికి ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు వారి చేత్తో నేను ఈ అవార్డు రేడియో ప్రైజ్ తీసుకోవడం నాకు చాలా ఎప్పటికి మర్చిపోలేనంత ఆనందం.
1: అదే సినిమా కంటే ముందు ఆకాశవాణి మిమ్మల్ని గుర్తించింది, అది మా అందరికి ఎంతో గర్వకారణం. అమ్మా, సినిమాల్లో ప్రవేశం ఎలా జరిగింది?
0: మా చంద్రశేఖరం గారు, మా మామగారు ప్రోగ్రామ్స్ లో అప్పుడప్పుడు పాడుతూ ఉండేదాన్ని కదా మధ్య మధ్య. ఓ క్లాప్స్ ఏంటి అట్టా విపరీతంగా జనం లైక్ చేస్తూ ఉండేవాళ్ళు. మా ఆయన తర్వాత హైదరాబాద్ రావడం, అప్పుడప్పుడు నన్ను కలుసుకోవడం, పాటలు పాడించుకుని వింటూ ఉండేవాడు. ఇంకేం లేదు, పాడించుకోవడం వినడం చాలా పిచ్చిగా ఉండేదన్నమాట. అప్పుడు మా మామగారితో మా ఆయన ఏమన్నారంటే, ఏమిటి పిచ్చిగా ఇంత పెద్ద సింగర్ని తీసుకెళ్ళి నీ మోనో యాక్టింగ్లో మేకప్ మార్చుకొచ్చే లోపల ఒక పాట పాడించుకుంటావు, వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిన సింగర్ ఇది, సామాన్యమైన సింగర్ కాదు, కాబట్టి నువ్వు ఎవరికైనా ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని మా ఆయన ప్రేరేపణ చేశారు. అప్పుడు మామగారు ఏవిఎం స్టూడియోకి జెమినీ స్టూడియోకి లెటర్ రాశారు.
1: ఎప్పుడు, ఏ సంవత్సరం?
0: 1956లో ఎండ్లో. ఇప్పుడు మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా పాడుతుంది, మీకు కావాలంటే పిలిపించుకోవచ్చు. ఇంతే ముక్కలు, ఇంతకంటే ఒక ముక్క ఎక్కువ రాయలేదు. జెమినీ నుంచి రిప్లై రాలే, ఏవిఎం నుంచి రిప్లై వచ్చింది ఆడిషన్కి రండి అని. వెళ్ళాం, మెడ్రాస్కి వచ్చాము నెల్లూరు నుంచి. సరే, సుదర్శన గారు, ఆర్ సుదర్శన గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ గోవర్ధన్ గారు ఉండేవారు అనమాట అక్కడ. వాళ్ళు చెట్టిఆర్ అందరూ విని ఇంకా స్టూడియోలో రికార్డింగ్ థియేటర్ వెనకాల జనం మూగిపోయినారు. ఏం పాడుతుంది అంటే, ఏం పాడుతుంది అని హిందీ పాటలు పాడాను, రసిక్ బల్మా చోరీ చోరీ పాడాను, లతా మంగేష్కర్ ఉందని అదేనేదని చాలా గొప్పగా ప్రే చేసి వాళ్ళు స్టాఫ్ ఆర్టిస్ట్గా నన్ను చేర్చుకున్నారు, అంటే నెల జీతం మీద. దాని మీదట బయట అందరికీ ప్రాపగండ అయిపోయింది, సామాన్యమైన సింగర్ని ఏవిఎం వాళ్ళు చేర్చుకోరు. అంతకుముందే సుశీల గారు కూడా ఉండొచ్చారు.
1: అప్పుడు నెల జీతం అంటే ఎంత ఇచ్చేవారు?
0: 300. స్టాఫ్ ఆర్టిస్ట్గా చేరనమాట. ఈ దీని మీదట పేరు మీదట బయట అందరూ నన్ను పిలిచి పాడించుకున్నారు. ఫస్ట్ పాడింది చలపతిరావు గారి మ్యూజిక్లో, బయట పాడాను.
1: సినిమా పేరు
0: అది ఫస్ట్ తమిళ్, 91 కాల్ షీట్లో 7 పాటలు. ఆ చలపతిరావు గారు కూడా రామచంద్రరావు గారు, ఎవరు తెలిసినా డైరెక్టర్ రామచంద్రరావు గారు, అల్లూరి సీతారామరాజు డైరెక్ట్ చేశారు తెలుసు కదా.
1: అవును.
0: ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ ఆవిడ, వాళ్ళందరూ రాజమండ్రిలో నాకు తెలుసు, నా చిన్నప్పుడు చాలా పరిచయం. వాళ్ళు క్రాంతి కళా మండలి అని ఒక ప్రోగ్రామ్ జరుపుతూ ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కలిసి, కాలేజీ స్టూడెంట్స్, నేను లేడీ సింగర్ అందులో. అప్పుడు నాకు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉండేవన్నమాట. అది రాయలసీమ కరువు వచ్చినప్పుడు అంతా మేము డబ్బులు పోగు చేసి పంపించాం కూడా హెల్ప్కి, ఆ ప్రోగ్రాములు చేసి. ఆయన ఈ మెడ్రాసు నన్ను చూసి రామచంద్రరావు గారు, అరే నేను ఇక్కడ అని చలపతిరావు గారికి ఇంట్రడ్యూస్ చేశారు, టి చలపతిరావు గారికి. ఆ చలపతిరావు గారు ఈ లోపల నేను ఏవిఎంలో జాయిన్ అవ్వడం వెన్ అయింది, పాట ఇచ్చారనమాట. తర్వాత తిలక్ గారు చూశారు.
1: అంటే ఇంతవరకు మొట్టమొదట మీ ప్రవేశం తమిళంలో.
0: తమిళంలో.
1: తెలుగులో మొట్టమొదట పాడిన పాట ఏది? ఏ సినిమాలో?
0: అది తిలక్ గారు, మా మామగారికి కొంచెం తెలుసు, అందులో ఏవిఎం ఆర్టిస్ట్ అదే అన్ని తెలిసిన మీదట అడిగారనమాట మా పిక్చర్లో పాడాలని. ఘంటసాల గారితో ఫస్ట్ డ్యూయెట్, ఎమ్మెల్యే అనే సినిమా, నీ ఆశ అడి ఆశ. నెక్స్ట్ డేనే ఆ తమిళ పాట పాడిన మొన్నడే ఈ రికార్డింగ్ కూడా, పెండ్యాల గారి మ్యూజిక్, ఆరుద్ర గారి లిరిక్, తెలుగులో ఫస్ట్.
1: మీ ఆశ అడియాశ కల.
0: నా ఆశ అడియాశ కల. ఇప్పుడు చూడండి, 7 పాటే ఫస్ట్ తమిళ పాడింది కూడా, ఇట్లాంటిదే అది కూడా. బతుకంత చీకటి.
1: మనం పుడుతూనే మొట్టమొదట ఏడుస్తాం.
0: అదే
1: అవతలే
0: తర్వాత అవుతాం. నా కెరియర్ లో కూడా అట్టగే.
1: ఆశ అడియాశ కల అసంఖ్యాకమైన పాటలు పాడి అందరినీ అలరించారు. మొట్టమొదట కీర్తిశేషులు ఘంటసాల గారితో పాడినప్పుడు వారి స్పందన ఎలా ఉండింది?
0: చాలా చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగా పాడావమని చాలా ఆయన పొగిడారు నన్ను. బాగా ఉంది వాయిస్, దీన్ని చాలా పైకి వస్తావు. తర్వాత ఆయన నాకు కొన్ని సజెషన్స్ కూడా చెప్పారు. ఎప్పుడు ఏ పాట పాడినా, ఏ ఎక్స్ప్రెషన్ పాడినా రికార్డింగ్లో సిగ్గుపడకూడదు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనే భావం ఉండకూడదు. మన పాటికి మనం వాళ్ళు చూస్తారా, చూసుకొని పోని అనుకోవాలి. అట్లాంటివన్నీ కొన్ని కొన్ని చెప్పారు. నాకు ఉండేది కాదనుకోండి, స్టేజ్ ఫియర్ చిన్నప్పటి నుంచి లేదు, కానీ ఆయన కూడా కొన్ని చెప్పారు నాకు.
1: ఆయనతో పాడినప్పుడు మీ మనోభావం ఎట్లా ఉంది? మొట్టమొదట మనం ఘంటసాల గారితో పాడుతున్నాం అన్నప్పుడు,
0: పైగా ఘంటసాల గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి. ఆయన పాటలు అని పుష్ప విలాపం ఇవన్నీ నేను పాడుకుంటేదాన్ని చిన్నప్పుడు, ప్రోగ్రామ్స్లో కూడా పాడేదాన్ని. ఆ దీని మీద ఘంటసాల గారితో నేను పాడుతున్నానంటే ఇంకా నేను చెప్పాలి ఎంత ఆనందంగా ఉంటుందో, వేరే చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది, ఊహించుకోండి.
1: మనం ఆ నిర్లిప్తమైన పాట నీ ఆశ అడి ఆశ కాస్త పాడి వినిపిస్తారా?
0: నీ ఆశా అడియాసా చేయి జా.

0: బ్రతుకు అమావాస్య కానే కాల, నిండు పుణ్యమే అయింది. నడిరే యోజాములో ఘంటసాల గారితో
1: నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారి నేను మా ఆయన వెళ్ళాం. మేము వచ్చేస్తుంటే ఘంటసాల గారు కనిపించారు కొండ మీద. వెళ్ళిపోతున్నారా అని అడిగారు. అంటే అవునండి, మాకు దర్శనం అయిపోయింది వెళుతున్నాం అన్నారు. మా ఆయన పాడుతున్నానండి గుళ్ళో, నాతో కూడా అమ్మాయి కూడా పాడితే బాగుంటుంది, ఒకరోజు ఉండి వెళ్ళండి అన్నారు. స్వామివారికి సరిగ్గా ఎదురుగుండా కూర్చుని ఆయన కచేరి, మేమిద్దరమే పాడిన వాళ్ళం అక్కడ స్వామి సన్నిధిలో, మేమిద్దరం కూర్చుని పాడటం. నిజంగా అది జన్మలో మర్చిపోలేను ఆ సన్నివేశం.

0: తిరుమల శిఖరాలు దిగివచ్చునో.
1: అప్పట్లో రికార్డింగ్ పద్ధతి ఎలా ఉండేదమ్మా?
0: బాగుండేదండి, రికార్డింగ్లు చాలా బాగుండేవి, మంచి మంచి ఎక్విప్మెంట్లు. అప్పుడు ఆర్కెస్ట్రాతో చక్కగా మేము ఫుల్ ఆర్కెస్ట్రాతో పాడేవాళ్ళం. మాకు సపరేట్ వాయిస్ రూమ్లు కూడా ఉండేవి కావు, ఒకే హాల్లో అందరూ వాయించడం, మేము పాడడం. ఏ ఒక్కరు ఇంత మిస్టేక్ చేసినా మళ్ళీ మొదల నుంచి మళ్ళీ రికార్డ్ అట్టా ఉంటూ ఉండేది అన్నమాట. చాలా హ్యాపీగా ఉండేది రికార్డింగ్ అయితే.
1: అది 1957 సంవత్సరం.
0: 57
1: ఆ మొట్టమొదటి సంవత్సరంలో మీరు ఎన్ని పాటలు పాడారు? ఏ భాషలో?
0: చాలా పాడానండి, చాలా. ఫస్ట్ ఇయరే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను.
1: అమ్మ, సంఖ్య కాదు ప్రధానం, అయినా శ్రోతల కోసం, ఇంతవరకు ఎన్ని సినిమా పాటలు ఏ భాషల్లో పాడారు?
0: అన్ని భాషలు కలిపి చెప్పగలను.
1: చెప్పండి.
0: 15,000 పైన.
1: 16,000 పాటలు
0: దగ్గర దగ్గర. 16 అంటే ఈ రేడియోవి, సినిమా, ప్రైవేట్ అవన్నీ కాక.
1: ఎన్ని భాషల్లో పాడారు?
0: 17.
1: 17 భాషల్లో పాడారు. ఇన్ని భాషల్లో ఎలా పాడగలిగారు? ఉచ్చారణ ఎలా సాధ్యమైంది? అన్ని నేర్చుకున్నారా?
0: ఏ నేర్చుకోకలే, అన్ని నాకు ఈజీగానే ఉండేది. నేను ఒక సంగతి చెప్తాను, ఇప్పుడు అన్ని అక్షరాలు అన్ని భాషల్లో ఉన్నాయి కదా, ఏదో ఒకటి రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఒక్కటి వాళ్ళని ప్రొనౌన్స్ చేయమని మనం కనుక్కున్నాం అనుకోండి, మిగిలిన అన్ని కామన్, చాలా ఈజీ.
1: ఆ చిట్కా తెలుసుకున్నారు?
0: ఆ చిట్కా తెలుసుకోవడం,
1: అది ఉచ్చారణ.
0: అదొక
1: భావం,
0: భావం అర్థం తెలుసుకుని పాడతాను కదా, ఎక్కడెక్కడ ఏ లైన్కి ఏం మీనింగో తెలుసుకునే పాడేదాన్ని. తెలుసుకుని పాడితే దానికి భావం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. భాష తెలిస్తే అన్ని భాషలు బాగుంటాయి. ఎంత మంచి లిరిక్స్, ఎంత మంచి మీనింగ్స్.
1: అమ్మా, ఎందరో సంగీత దర్శకులు అందరూ నిష్ణాతులే, మిమ్మల్ని ప్రోత్సహించి పాడించారు. వారి మార్గదర్శకత్వంలో మీ పాటల పయనం ఎలా సాగింది?
0: నాకు లైఫ్లో ఎంత సాటిస్ఫాక్షన్ అంటే, ఎంత మంచి పాటలు పాడాను ఒక్కొక్క లాంగ్వేజ్లో, చాలా ఇంకా సాటిస్ఫాక్షన్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్.
1: ఆనాటి సంగీత దర్శకులు
0: చాలా.
1: మీ అనుభవాలు చెప్తే.
0: అంటే అనుభవాలు అంటే ఏం లేదు, చాలా పాట నేర్పేవారు, నేర్చుకునేదాన్ని, పాడేది. రికార్డింగ్ ఒక రోజు రిహార్సల్ ఉండేది, ఒక రోజు రెండు రోజులు, ఒక గంట. తర్వాత రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, పాడడం. పాడినప్పుడు మనం ఏమన్నా ఒక సంగీత ఎక్స్ట్రా పాడినా చాలా ఆనందించేవాళ్ళు, చాలా బాగుందని మెచ్చుకునేవాళ్ళు, చాలా అభిమానంగా ఉండేవాళ్ళు.
1: అంటే చలపతిరావు గారి గురించి, పెండ్యాల గురించి చెప్పారు, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు,
0: సుబ్బయ్య నాయుడు అది ఈ పాట,
1: సాలూరు రాజేశ్వరరావు గారు,
0: రాజేశ్వరరావు గారు,
1: కేవీ మహాదేవన్ గారు,
0: అందరూ అట్టగే
1: ఉన్నారు, ఘంటసాల గారు,
0: ఘంటసాల గారి మ్యూజిక్ లోను పాడాను,
1: చక్రవర్తి గారు, ఇళయరాజా, సత్యం గారు,
0: అయ్యో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు చెప్పాలి,
1: ఇంచుమించు అందరి సంగీత దర్శకులతోనూ పాడారు,
0: ఇంచుమించు అందరి దగ్గర పాడినట్టే. వాళ్లే కాదు, ఇప్పుడు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రాజన్ నాగేంద్ర, జీకే వెంకటేష్ గారు, విజయభాస్కర్, టీజీ లింగప్ప, వీళ్ళందరూ కూడా ఉన్నారు. బాబురాజ్ అని చెప్పి మలయాళంలో దక్షిణామూర్తి గారు, రాఘవన్, అర్జునన్, ఎంతోమంది ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మలయాళంలో.
1: అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంటుంది, వాటి గురించి ఏమైనా చెప్పదలుచుకుంటారా మీరు?
0: కొంచెం బాబురాజ్ కొంచెం హిందుస్థానీ స్టైల్ ఉండేది, చాలా మంచి మంచి పాటలు, ఎక్కువ సాంగ్స్ పాడాను నేను. అవి ఆయనకి చాలా సాటిస్ఫాక్షన్. ఒక్కొక్క రికార్డింగ్ అవగానే, పాట అవగానే నేరుగా వచ్చి నిలబడేవాడు, అమ్మా ఇంత బాగా ఎట్టపడుతున్నారని అడిగేవాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సింగర్ని అట్ట అడిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. నేను చెప్పేదాన్ని, మీ పాట అంత ఇన్స్పిరేషన్ ఇస్తే మీ మ్యూజిక్ అటువంటిది, నా గొప్పతనం కాదు, మీ మ్యూజిక్ అంత బాగుంది కనుక నేను అంత బాగా పాడగలను.

0: చెప్పేదాన్ని.
1: మరి మన సాలూ రాజేశ్వరరావు గారితో చేసినప్పుడు ఎలా ఉండే?
0: సాలు రాజేశ్వరరావు గారు చాలా ఎంజాయ్ చేసేవారు, చాలా బాగుందని. అసలు నేను మొట్టమొదటి రాజేశ్వరరావు గారికి పాట వినిపించాను. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వెళ్ళాలి, ఇంతవరకు నేను ఫస్ట్ వెళ్ళింది రాజేశ్వరరావు గారి ఇంటికి. తర్వాత చలపతిరావు గారి దగ్గర మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈయన రామచంద్రరావు గారు తీసుకెళ్ళారు, అది వేరే. వెళితే ఆయన రాలే, రాజేశ్వరరావు గారు నిద్రపోతున్నారని చెప్పారు. అసిస్టెంట్లు వాళ్ళంతా ఉన్నారు బయట. మా మామగారు వచ్చారనమాట, ఆ అమ్మాయి ఒక్క పాట వినిపిస్తే, అంటే పాట ఇవ్వమని అడగట్లేదు, వారు వింటే వారి ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని వచ్చామని చెప్పి. అంటే ఈవీఎంలో జాయిన్ అవగానే బయట పాడకముందే వెళ్ళాం ఆయన దగ్గరికి, ఇంకా ఎక్కడ పాడలేదు. అవును, రాలేదు, నిద్రపోతున్నారండి, పడుకున్నారన్నారు. అసిస్టెంట్ ఉండి ఆయన, ఆయన పేరు విజయరాఘవన్ ఏదో పేరుంది. అమ్మ మీరు నేను వింటానమ్మా ఒక్క పాట పాడండి అని అడిగారు. అట్టగే అండి అన్నాను. జనక్ జనక్ పాయల్ బాజ్యలో కృష్ణా జ్యోతుము తోడోపి అని ఒకటి మీరా
1: కాస్త అనిపించుకోండి.

0: ఈ పాట. ఇదందరికీ తెలిసింది, చాలా పాపులర్ సాంగ్. ఇది పాడుతూ ఉన్నాను, సగం పాట ఎప్పటికీ ఆయన లేచి వచ్చారు. ఆయన ఇంకా నిద్రపోలేకపోయినాను అన్నమాట.
1: ఆయన
0: కూర్చున్నారు, కుర్చీలు పాట అంతా అయ్యేదాకా కూర్చున్నారు. నేను చాలా బాగుపడాము, చాలా బాగుందని మెచ్చుకున్నారు, ఆశీర్వాదం చేశారు, పైకి వస్తావని చెప్పారు.
1: మ్రోయింపకోయి మురళి పాడిన వారు కదా.
0: ఇప్పుడు వేణుగారి మ్యూజిక్ లో కూడా

0: ఈ పాట వినే ఉంటారు మీరు మురళీకృష్ణ సినిమాలో కొన్ని పాటలు వేణుగారి కూడా చాలా బాగుండేవి ఆయన ఎంతో ఎంజాయ్ చేసేవారు
1: అట్లాగే ఇళయరాజా గారితో మీరు చాలా
0: చాలా పాటలు చేశారు సినిమా ఫీల్డ్కి వచ్చి ఎన్నో పాటలు పాడి సింగారవేలనే పాడి తమిళ్లో అంటే వేరే లాంగ్వేజెస్లో రెగ్యులర్గా పాడుతూనే ఉన్నాను తమిళ్లోనూ మంచి పాటలు పాడుతూ ఉండేదాన్ని రెగ్యులర్గా సింగారవేలనే పాడిన తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చింది ఈ సంగతి ఇళయరాజా కోసమే వచ్చింది అంటే తమిళ్లోనే కదా ఫస్ట్ ఆ పాట పాడాను చాలా హిట్ అయింది కూడా ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఇళయరాజా మ్యూజిక్లో పాడాల్సి వచ్చింది మధ్యలో అడపాదడపా పాడాం కానీ రెగ్యులర్గా తమిళ్లో పాడడం అనేది కుదరలే ఇళయరాజా అన్నకిళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి ఇంకా అందుకని రోజు రికార్డింగ్లే నాకు మచ్చానే పాతింగళ అన్నకిళ్ళి ఉన్నాయి తేడిది ఇవన్నీ అక్కడి నుంచి నాకు రెగ్యులర్గా రికార్డింగ్స్ అనమాట ఫుల్గా ఇళయరాజా దగ్గర మ్యాక్సిమం సాంగ్స్ పాడాను వెరైటీ వెరైటీ సాంగ్స్ ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేశాడు నా గొంతు మీద అబ్బాయి పాటలు పసిపిల్లల పాటలు అన్ని రకరకాలు
1: మరి చక్రవర్తి గారితో
0: చక్రవర్తి గారి దగ్గర మొదట్లో ఎక్కువ లేదు కానీ తర్వాత తర్వాత పోను పోను ఆయన మ్యూజిక్లో చాలా పాడాను అందులో ముఖ్యంగా మర్చిపోలేనటువంటి ప్రతిఘటనలలో ఈ దుర్యోధన దుశ్శాసన ఓ పాట ఆ జన్మలో మర్చిపోలే అటువంటి పాట పాడాను అది ఇప్పుడు పాడి చూపించవచ్చు కానీ ఇట్ట పాడితే దాని వాల్యూ తెలియదు అది రికార్డు వింటేనే దాంట్లో ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ మ్యూజిక్తో కూడా అది పాట అని చెప్పడానికి వెళ్ళేది ఏంటది ఆ వేటూరు గారు ఏం రాశారు ఆ పాట అటువంటి పాట అది అప్పుడు రికార్డింగ్లు అంటే సరదాగా అందరూ ఉండేవాళ్ళు కదండి ఆర్కెస్ట్రా అందరూ ఉండేవాళ్ళు పాడేవాళ్ళం కలిసి ఉండేవాళ్ళం చాలా జాలీగా ఉండేది రికార్డింగ్ చాలా బాగుందండి అబ్బాయి ఎంత మీ బిట్ ఎంత బాగా వేయించారు మేము చెప్తే మీరు చాలా బాగా పాడారని వాళ్ళు చెప్తే చాలా బాగుండేది
1: అమ్మా మీ సహగాయకులు నాటి నుండి నేటి వరకు ఘంటసాల గారి మొదలు పిబి శ్రీనివాస్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యేసుదాస్ గారు టిఎం సౌందరరాజన్ గారు వాళ్ళందరితో మీ పరస్పర అవగాహన ఎలా ఉండేది అనుబంధం ఎలా ఉండేది అది కాస్త
0: అనుబంధం అంటే ఏం లే చక్కగా కలిసి పాడేవాళ్ళం అప్పుడు కలిసి పాడేప్పుడు ఒకళ్ళు ఒక సంగతి వేస్తే ఇంకోళ్ళు ఇంకో సంగతి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు అనమాట బాగా ఈ సంగతి బాగా పాడుతున్నాం మనం అంతకంటే బాగా పాడాలి ఇట్లాంటివి ఉండేవి నేను శ్రీనివాసి అటువంటి పాటలు పాడాం కన్నడంలో బ్రహ్మాండమైన పాటలు ఎన్నో పాడాను పిబి శ్రీనివాసి నేను ఆయన ఒక సంగతి వేస్తే నేను ఒక సంగతి నేను అహ్వా చాలా బాగుంది ఆయన ఆయన ఇంకోటి పాడేవాడు
1: ఇద్దరు సహజ గాయకులు
0: అట్టగే బాలసుబ్రహ్మణ్యం కూడా అంతే చాలా కాంపిటేటివ్.

0: ఉండేది అనమాట. అసలు అంత బాగుండేది, హ్యాపీగా ఉండేది రికార్డింగ్స్. ఒకళ్ళు పాడేది వాళ్ళు మెచ్చుకుంటూ, అది వేరే, ఆ లైఫే వేరే. అసలు
1: మీ అభిమాన గాయని గాయకులు అందరికీ?
0: అభిమానం అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నా లతా మంగేష్కర్, నేను ఆ రికార్డ్స్ విని ఎక్కడికన్నా రోడ్లో బజార్కి వెళ్తుంటే కూడా ఆ రికార్డు రేడియోలో వస్తుంటే టక్కన ఆగిపోయేదాన్ని, ఎక్కడో వినపడుతుంటే అది అయ్యేదాకా అక్కడ నిలబడ్డాం, మళ్ళీ ఇంకో సాంగ్ వస్తుందని చూసేదాన్ని అనమాట. అట్ట విని నాకు ఆవిడ పాట వింటుంటే గుండె ఏదో కదిలిపోయి ఏదో ఏడుపు వస్తున్నట్టు అట్ట ఉండేది చిన్నప్పటి నాకు ఆ భావం ఆవిడ పాటలు అంటే. ఆవిడ పాటలు, ఆ మాడ్యులేషన్స్ అవన్నీ నాకు చాలా ఇన్స్పిరేషన్, లతా మంగేష్కర్.
1: కానీ మేమందరం అంటే శ్రోతలు అనుకునేది ఆశా భోన్స్లే ఛాయలు మీలో ఎక్కువ ఉన్నాయేమో అని.
0: లేదు, ఆవిడ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆ స్టైల్ సాంగ్స్ కూడా కొన్ని నేను ఆశా భోస్లే పాడే పాటలు కూడా అవి వినటం, కొంచెం ఆ స్టైల్ కూడా ఫాలో అవడం అన్నీ ఎక్కువైంది. మొదటంతా లతా మంగేష్కరే నాకు ఇన్స్పిరేషన్. మాడ్యులేషన్స్ చూసారా, అది ఆవిడ గొంతులో చాలా బాగా ఉంటుంది, అవి పట్టుకుండేది అనమాట. నేను
1: మరి గాయకుల్లో,
0: గాయకుల్లో మొహమ్మద్ రఫీ నాకు చాలా ఇష్టం. కానీ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అందరూ ఎవరెవరు బాగా పాడుతున్నారో వాళ్ళందరూ ఇష్టమే.
1: ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ గారు.
0: నేను సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచి నాకు మహమ్మద్ రఫీ గారు, ఘంటసాల గారు ఇన్స్పిరేషన్ ఎక్కువ. వాళ్ళ పాటలు కూడా నేను పాడుకోవడం, నేను మొదటి నుంచి బహుదూరపు పాట సరి కానీ, పుష్ప విలాపం కానీ, ఇంకో అంజన రేఖ వాల్కనుల అంచుల దాట మనోజ్ఞ మల్లికాకుంజములో, ఇవన్నీ పాడుకునేదాన్ని ఘంటసాల గారివి.
1: ముని మంత్రం సంగనేల,
0: అవి ఏమేమి పాడేవారని, ఎటువంటి పాటలు అండి అవి. ప్రైవేటు సినిమా కాదు, అట్ట పాపులర్ అయ్యేవి. ఆయన అట్ట పూజించారు, మరి అందరు ఇప్పటికీ పూజిస్తున్నారు. అంటే మరి ఆయన అట్ట నిలిచిపోయినారు లోపల ఘంటసాల గారు, ఆయన తర్వాత ఎవరైనా.
1: గాయకుల సంగతి తర్వాత గాయని మండలి
0: పీలీల గారు. నేను సినిమా ఫీల్డ్కి వచ్చేదాకా సుశీల గురించి నాకు తెలియదు, అంతకుముందు పీలీల గారు, జిక్కీ గారే. వద్దురా కన్నయ్య ఆవిడ ఎంత బాగా పాడిందో జిక్కీ గారు, చాలా నాకు అంత ఆనందంగా ఉండేది. ఇంకా పీలీల గారి సాంగ్స్ అయితే ఎట్టంటే క్లాసికల్ కానీ లైట్ కానీ ఎంత బాగా పాడేది ఆవిడ. ఆ పాటలన్నీ కూడా నాకు కలవరమాయేంటి, అంతగాటు ప్రేమయ్యో, మిస్సమ్మ కానీ, అన్ని పాటలు కూడా, పెళ్లి చేసి చూడు, అవన్నీ కూడా
1: రావోయ్ చందమామ,
0: అవన్నీ నేను అప్పుడు పాడుకుంటే దాని ప్రోగ్రామ్స్లో కూడా, లీల గారి పాటలు కూడా, ఏడుకొండల వాడ, అవన్నీ. మనసా నేనెవరో నీకు తెలుసా మనసా, ఎంత బాగుండేవో ఆ పాటలు అంటే పాడుకుంటేదాన్ని. సుశీల గారు ఎప్పటి నుంచి నాకు ఎక్కువ ఆవిడ మీద లాగేసిందంటే, చందన చర్చిత నీలకళే బర ఈ పాటను చూసారా, అది చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. మలోడి మాధుర్యమైన గొంతు.
1: మీరిద్దరూ కలిసి కూడా పాడారు కదా?
0: ఎన్నో పాడాము, అందరం కలిసి పాడాము ఎన్నో పాటలు. చూడండి కార్తీక దీపంలో.

0: దీపం నేను సుశీల్ గారు పాడింది, చాలా బాగుంటుంది.
1: జిక్కి గారితో కలిసి పాడు.
0: జిక్కి గారు నేను కూడా చాలా పాడు.
1: ఎందరో సాహితీవేత్తలు, అందరూ ప్రముఖులే.
0: అవును,
1: వారు రాసిన పాటలు ఎన్నో మీరు పాడారు.
0: అవును,
1: వారితో మీకున్న ఆత్మీయత ఎలాంటిది? ముఖ్యంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, దాశరథి గారు.
0: అయ్యో, ఏ దివిలో విరిసిన పారిజాతము దాశరథి గారు రాసింది, ఎంత బాగుంది ఆ పాట చూడండి. ఆయన చాలా నెమ్మదిగా చాలా అభిమానంగా మాట్లాడేవారు. ఆయన అసలు కవి అంటే ఎవరు నమ్మరు, అంత సాఫ్ట్ నేచర్ అండి.
1: ఇదే స్టూడియోలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియోలో దాశరథి గారు చేశారు.
0: అట్టా లిరిక్ రైటర్స్ కూడా చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఒక పాట అయిన తర్వాత అమ్మ చాలా బాగా పాడావని మెచ్చుకుంటేవాళ్ళు. ఆయన కానీ వేటూరి గారు కానీ, వీటూరి గారును రాజశ్రీ గారు డబ్బింగులు పాటలు అన్నీ పాడానంటే డబ్బింగులే ఉండేవి కావు, స్ట్రైట్ పాటలు పాడుతున్నట్టు ఉండేవి కానీ స్ట్రైట్ పిక్చర్లే ఉండేవి,
1: అంత సహజంగా రాసేవారు
0: సహజంగా. తర్వాత భువన చంద్ర గారు చాలా మంచి పాటలు పాడాయి. ఏంటి సినిమాలు కూడా ఇళ్ళరాజా మ్యూజిక్లు కూడా చాలా బాగున్నాయి. సినిమా పగలే వినాలి, చెప్పనక్కర్లేదు, పగలే వినాలి. అసలు ఫస్ట్ ఆయన రాసిన పాట ఏమిటో తెలుసా? గులేబకావుళ్ళ ఘంటసాల గారు నేను పాడిన పాట, కలలాలపైతేలేనను పాట ఉంది, చాలా మధురమైన పాట.
1: దేవులపల్లి గారు,
0: దేవులపల్లి గారు చెప్పాలంటే బంగారు పంచరంలో కూడా ఆయన రాసినవి.

0: ఎంత బాగుంటుందో. ఇంకొకటి రేడియోలో పాడిన పాట ఉంది, ఆల్ ఇండియా రేడియోలో,
1: చెప్పండి అమ్మా.
0: అది నవతులసి దళదామ అనే పాట, చాలా బాగుంటుంది. ఆయన రాసింది, దేవులపల్లి గారిది. అది కూడా అది ఆ భావం, ఆయన కళ్ళ మంది నీళ్ళు వచ్చేవి అది పాడుతుంటే. అప్పుడన్నా ఇంటికి రమ్మని వెళ్ళేదన్నమాట, ఎవరి ఇంటికి వెళ్ళడం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళేదని. ఆవిడ తల్లిగా ఉండేది, ఆయన తండ్రిగా ఉండేది. అది ఎట్ట కలిసిందో కలిసింది, వెళితే ఈ పాట పాడించుకుని వింటూ ఉండేవారు. అప్పటికి ఆయన మాట లేదు పాపం, కాగితం మీద రాసి చూపించేవారు. ఎంత బాగా పాడావు తల్లి, నా హృదయాన్ని కదిలించావు అని చెప్పేవారు. ఒకసారి ఏమైందో తెలుసా, హాల్లో నేను మా ఆయన ఇంకా మా ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త మేము అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, మా బెడ్రూమ్లో ఆ పక్క నుంచి కిటికీ పక్కకి ఒక తెల్లగా ఒక రూపం అట్ట సయ్యన వెళ్ళేది. ఎవరిది అంటూ మా ఆయన పరిగెత్తాడు లోపలికి. పరిగెత్తి చూస్తే ఎవ్వరు కనపడలేదు. ఏంటి ఇట్ట కనపడింది అని, సరే ఏం లేదులే ఏదో అనుకున్నా మాట్లాడుకుంటున్నాం. తెల్లవారి ఫోన్ వచ్చింది మాకు, రాత్రి ఆ టైంకి ఆయన పరమపదించారు. ఆ టైంకి ఆయన పోయినారు అనమాట.
1: ఆ లోటు తీరని
0: చూసారా, మేము రాత్రి చూసిన టైంకి ఆయన పోయినారు. ప్రేమ లేకపోతే ఆత్మ ఇట్ వస్తుంది చెప్పండి. ఆయన తెల్ల డ్రెస్ వేసుకుంటేవారు, తెల్ల జుట్టు కంప్లీట్ తెల్లగా, ఆ తెల్లటి ఉరువం అటు పోవడం, ఆ రూపం అటు పోవడం ఏమిటంటి మరి చెప్పండి.
1: మీ ఆత్మీయతకు అది నిదర్శనం అమ్మ. అట్లాగే తమిళంలో కన్నదాసన్,
0: అయ్యో
1: మహాకవి,
0: చాలా గొప్ప పాటలు అండి. ఆయన పాటలు నేను చాలా పాడాను.
1: ఆయన పాటల ప్రభావం అందరి పైన ఉంది.
0: ఆత్రేయ గారు మహాదేవన్ గారు కాంబినేషన్ లో, మహాదేవన్ గారు కన్నదాసన్ కాంబినేషన్ లో పాడిన పాటలు, ఇప్పుడు కావేరి కరయిరుకు అనే ఒక పాట ఉంది కదా, గోదావరి గట్టు ఉంది అని చెప్పి ఆత్రేయ గారు ఆ స్టైల్, అంటే ఆ మీనింగ్ కాకపోయినా ఆ స్టైలు ఆ రిధమ్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఇక్కడికి వచ్చింది అనమాట.
1: ఆత్రేయ
0: గారు చాలా బాగా రాసేవారు. అందులో ఒక పాట ఆలుమగలో ఏదో పిక్చర్లో పాడాను, రాలిపోయిన రోజా నీరాయిడి ఎరుగడు నీరాజా, రాలిపోయిన రోజా.
1: మనసు కవి,
0: చాలా గొప్ప కవి ఆయన. కవులు ఆరుద్ర గారే ఫస్ట్ సాంగ్ ఆరుద్ర గారు. నీలి మేఘాలలో ఆ పాట ఎంత బాగా రాశారు, చాలా అభిమానంగా ఉండేవారు వాళ్ళు.
1: అందుకనే అటువంటి ఆణిముత్యాలు వచ్చాయి అమ్మా. రచన పాటలు అంటుంటే మీరు పాటలు కూడా రాశారు
0: లేదనుకోండి. సినిమాలకు ఏం రాయలే, ఒక్కటి తమిళ్లో ఏంటంటే బేబీ సాంగ్ ఒకటి, అది నేను ఒక పార్థసారథి సభ అని ఉంది ఊళ్ళో మెడ్రాస్లో, అక్కడ డివోషనల్ సాంగ్స్ ప్రోగ్రామ్ పాడేప్పుడు అంటే తమిళ సాంగ్స్, నేను ఒక పాట పిల్లల కోసం రాశా. పిల్లలకు కూడా ఒక పాట ఉంటే బాగుంటుందని ఒక పాట రాశా, కన్నా నీయంగే అని. అది వాళ్ళెవరు విన్నారనమాట. అక్కడ ఒక్కొక్క లైన్కి క్లాప్స్ అద్దరిపోయింది హాల్.
1: అది పాడండి.
0: అది అది నా ట్యూన్ వేరు. అది వాళ్ళు అడిగారు సినిమాలో, అమ్మ ఈ పాట మేము సినిమాలో పెట్టుకుంటామన్నారు, తప్పకుండా పెట్టుకోమన్నా. అది ఆ పిక్చర్కి ఇళయరాజా మ్యూజిక్, రుచికండ పూనై సినిమా పేరు. ఆయన ఏమన్నారంటే, ఇళయరాజా గారు మీరు చేశారు ట్యూన్ బాగానే ఉంది, నేను మ్యూజిక్ కదా ఈ పిక్చర్కి, అందుకని నేను కొంచెం మార్చుకుంటాను ట్యూన్ అన్నారు. తప్పకుండా మార్చుకోండి అని చెప్పి, కానీ లిరిక్స్ నా పేరే టైటిల్లో స్పెషల్గా కార్డు వేశారు, ఎస్ జానకి లిరిక్ అని ఆ పాటకి.
1: అవును,
0: అది నేను పాడిన ట్యూను. కన్నా నీయంగే వావా నీయంగే ఇట్టా చేశాను. ఇప్పుడైనా కన్నా నీయంగే.

0: ஓடி வா கண்ணா கண்ணா.
1: ఆయనకు కొంచెం మార్చారు. చిన్న బేబీ పాడినట్టుగా అనమాట. నా భావాలన్నీ నేనే బేబీ అయినట్టు నేను ఊహించుకుని ఆ కృష్ణుడి దగ్గర అట్టా మొరబెట్టుకోవాలన్నట్టు నేను రాసుకున్న ఆ పాట తెలుగులో ట్రాన్స్లేట్ చేశా.
2: సరే, ఇది కాకుండా తెలుగులో రాసిన పాటలు కొన్ని.
1: తెలుగులో భక్తి పాటలు అవి చాలా రాశాను. హరి మురారి అని పేరు పెట్టారు.

0: நீவே இட்டாவட்டி. ராதா பிரியநாதா ராதா தயராதா சமயமு இது காதா నా మొరలను ఏదో ఇట్లా వస్తుంది. అవి కాక ఇంకా వేరే కొంచెం తత్వం
1: అంటే తత్వం ఆధ్యాత్మిక చింతన మీకు అటువంటి తత్వ గీతం ఏదైనా ఒకటి
0: అంటే ఈ పాట ఎందుకు నేను రాయాల్సి వచ్చిందంటే ఈ తత్వం ఏదో నేను కావాలని రాయలేదు. నాకు ఒకసారి ఎందుకో మనసులో లేనిపోని భావం అట్ట ఆ భగవంతుడు నాకు కనపడ్డట్టు ఆయన నాకు చెప్తున్నట్టు ఏమి

0: యా ఇట్ట ఒక పాట రాసుకున్నా, అది ఊరికే లోపల నుంచి ఏదో ఒక విధమైన ఆవేదన ఒక అది వచ్చి ఇన్స్పిరేషన్ రాసిన పాట అనమాట.
1: మీ గాత్రంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. నీలీల పాడిద దేవ, సింగార వేలనే దేవ, ఎన్ని వేల సార్లు విన్నా తనివి తీరుతూ. కీర్తిశేషులు కారుకురు చరుణాచలం గారి నాదస్వరానికి మీ కంఠస్వరానికి అద్భుతమైన సమన్వయం ఆ పాట. ఆ అనుభవం
0: అదే
1: ఆ పాట.
0: కొంచెం చలంగే అని చెప్పి తమిళ్లో పిక్చర్ తీశారు, మురిపించే మువ్వలు తెలుగులో తర్వాత డబ్బింగ్ చేశారు, మొదటి స్ట్రైట్ తమిళ్. అది వాళ్ళు అనుకున్నప్పుడు అసలు యాక్చువల్గా 1956లో ఆ పాట చేసింది, నన్ను వాళ్ళు ఇమాజిన్ చేయలే. 59 ఎండో 56లోనో రికార్డింగ్ చేశారు. వాళ్ళంతా లతా మంగేష్కర్ని ఇంకెవరెవరినో మనసులో పెట్టుకుని చేశారనమాట. ముందు ట్రాక్ తీశారు. ట్రాక్ కూడా తీసింది ఎందుకంటే ఒక విధంగా ఎవరి చేత పాడించాలా అనే ఆలోచన ఒకటి, తర్వాత ఒకే హాల్లో ఈ నాదస్వరం డోలు ఉందే చాలా వాల్యూమ్ ఎక్కువ, ఈ వాయిస్ మైక్ అంతా ఒకచోటేగా ఉంటాయి, అది పికప్ చేయకూడదు. వాయిస్ మైక్ నాదస్వరం డోలు పికప్ చేస్తే వాయిస్ రేజ్ చేసినప్పుడు అది కూడా రేజ్ అవుతూ ఉంటుంది, సపరేట్గా ఉండాలి, నో సపరేట్ రూమ్. ట్రాక్ తీశారనుకోండి అప్పుడు నో ప్రాబ్లం, వాయిస్ సపరేట్గా ఎంత చేసుకోవచ్చు, ఆ భావంతో కూడా అది ఉండొచ్చు. ట్రాక్ తీశారు, నాదస్వరంను డోలు సెక్షను, వాయిస్ వైలిన్ సెక్షన్, పాడేటప్పుడు వైలిన్ను తబలా వాయిస్తారు, నాదస్వరం వాయించేటప్పుడు డోలు వాయిస్తారు, అట్ట అనమాట. ఫుల్ సాంగ్ పీలీల గారు చెప్తారట, ఈ శృతిలో ఇప్పుడు పాడాలంటే ఇక్కడ ఉండే సింగర్స్లో ఇప్పుడు జానకి తప్ప ఇంకెవరు పాడలేరు. అందువల్ల ఒక సింగర్ ఇంకొక సింగర్ని గురించి చెప్పడం కూడా ఎంత మంచి మనసు, ఎంత గ్రేట్గా ఉంటే చెప్పగలరు,
1: గొప్ప మనసు.
0: అది ఏం చేశారంటే ముందు టెస్ట్ రికార్డింగ్ పెట్టారు, రెండు రిహార్సల్కి వెళ్ళాక నాకేం కష్టం అనిపించలే పాట, చాలా చాలా ఈజీగా అనిపించింది. అందుకని తర్వాత అరుణాచలం స్టూడియోలో జీవా గారు రికార్డింగ్ అక్కడ పెద్ద స్టూడియోలో రికార్డ్ చేశారు. చాలా బాగా ఆయన మ్యాచింగ్ వాయిస్ను నాదస్వరం అంత బాగా మ్యాచ్ చేశారు, అంత బాగా చేసి వాయిస్ నాదస్వరం తెలియకుండా అంత బాగా రికార్డ్ చేశారు. అది డబ్బింగ్ చేసినా కూడా తెలుగులో కూడా ఈనాటికి అది శాశ్వతంగా నిలిచిపోయింది ఆ సాంగ్.
1: అరుణాచలం గారి గురించి చెప్పండి, మన శ్రోతలకు ఎక్కువగా తెలుసుకునే అవకాశం లేదు కనుక వారి గురించి చెప్తే కూడా సంతోషంగా.
0: చాలా మంది చెప్తారు ఇక్కడ ఆయన నాదస్వరం చాలా మధురంగా ఉంటుంది అని. బాంబేలో షణ్ముఖానంద హాల్లో నేను పిబి శ్రీనివాస్ కచేరి చేయడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒకరోజు ఈయన కచేరి అక్కడ ఉందన్నమాట, అంటే ఈ పాట పాడిన 6 ఏళ్ళకి అప్పుడు ఈయన ఒకరోజు మేము ఒకరోజు కచేరి అక్కడ అప్పుడు కనిపించాడు. కనిపించినప్పుడు ఒకళ్ళకొళ్ళు చూసుకున్నాం. అరుణాచలం గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఎవరో, చాలా చిన్న అండి యంగ్ ఆయన, పెద్దవాడు అనుకున్నాను నేను. సరే చూశారు చాలా బాగా పాడారంటే నేను అందులో డైలాగ్ వస్తుంది చూడండి, మీద నాదస్వరం కంటేనే నా పాట అది ఏదని, అయ్యో లేదండి మీరు చాలా బాగా పాడారు అని. ఇంకా కాసేపు ఇద్దరు ఒకళ్ళకొళ్ళు పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఇన్నాళ్ళకి చూసాం ఒకళ్ళకొళ్ళు అని అనుకుని చాలా సంతోషించాం. అట్టా ఆయన చూశాను 6 ఏళ్ల తర్వాత, దర్శిగా సుబ్బయ్య నాయుడు
1: వారి గురించి
0: ఆయన చెప్పారు, నేను ఏదో చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ పాట ఈ పిల్ల చేత పాడించాను అనుకున్నాను, ఇంత ఈజీగా నువ్వు పాడేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు ఆయన.
1: తర్వాత వారి దగ్గర వేరే పాటలు పాడు,
0: ఈ పాట పాడిన తర్వాత మలయాళం కన్నడం రోజు రికార్డింగ్లు ఉంటాయి, ఫుల్గా ఉంటాయి మంచి మంచి పాటలు.
1: కారుకురు చరుణాచలం గారు కాకుండా ఎంతో మంది ప్రఖ్యాత వాద్య కళాకారులతో మీ కంఠస్వరాన్ని సమన్వయించారు మీరు.
0: అవునండి,
1: బిస్మిల్లా ఖాన్ గారు
0: కన్నడలో పాట జికె వెంకటేష్ గారి మ్యూజిక్, అది ఎట్ట అంటే జయప్రదను రాజ్కుమార్ గ్రేట్ యాక్టరు సింగరు రాజ్కుమార్ షహనాయి ప్లేయర్ అనమాట పిక్చర్లో, సనాది అప్పన్న సినిమా పేరు, అందులో అంతా బిస్మిల్లా ఖాన్ చేత షహనాయి వాయింపించారు పిక్చర్ అంతా. ఈ అమ్మాయి ఏమో డాన్సర్ అనమాట జయప్రద, ఒక స్టేజ్లో ఈయన వాయించడం ఆవిడ డాన్స్ చేయడం ఆ పాట. దానికి ఈయన అప్పుడు రూమ్ ఉంది, రికార్డింగ్ వాయిస్ రూమ్ సపరేట్గా ఉండేది, హాల్లోనేమో వీళ్ళంతా ఒక బృందంగా వచ్చేవాళ్ళు. ఈ బిస్మిల్లా ఖాన్ ఆయనతో

కూడా వాయించేవాళ్ళు, తబలాలు వాయించేవాళ్ళు, ఒక ఇంత పెద్ద ట్రూప్. ఆ ట్రూప్ అంతా హాల్లో అంతా కింద కూర్చున్నారు అనమాట. నేను సెపరేట్ రూమ్లో నిలబడి పాడుతున్నా. ఒక్క పల్లవి ఒక్క లైను ఎంతసేపటికి కంటిన్యూ అవ్వలే, ఆ పల్లవితోనే ఆగిపోతుంది, ఒక లైన్తో ఆగిపోతుంది. ఎందుకు, నేను హెడ్ ఫోన్ వేసుకుని వింటున్నాడు అనమాట.

0: అనగానే ఈయన వాయించాలి రిపీటు వెంటనే నాది షహనాయి వాయించాలన్నమాట. ఈయన వాయించాడు బా బా బా క్యా మీఠీ ఆవాజే అంటూ వింటూ ఊరుకున్నాడు. అని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట హెడ్ ఫోన్లో నా గొంతు విని. ఆహా ఏ మధురమైన గొంతు అంటున్నాడు. అయ్యో టేక్ కట్టు కట్టు.
1: కానీ ఆయన రెస్పాన్స్ ఇవ్వడం లే,
0: ఆయన వాయించటం లే అంటే ఆయన లయించిపోతున్నాడు అందులో. ఇప్పుడు వెంకటేష్ గారు సాబా భజన చేయి ఆవా కరెక్ట్ కరెక్ట్ అంటాడు. మళ్ళీ టేక్ ఇట్టాను, ఐదారు టేకులు కట్ అయిపోయినాయి. ఆ పాట చాలా హిట్, పిక్చరైజేషన్ కూడా బ్రహ్మాండంగానే చేశారు. డాన్సు చాలా గొప్పగా జయప్రద డాన్స్ చేసింది. ఈయన యాక్టింగ్ అంతా న్యాచురల్గా వాళ్ళే చేస్తున్నట్టు, మేము పాడినట్లేదు అసలు, అంత బాగుంది.
1: అట్లాగే
0: తర్వాత ఈ హరిప్రసాద్ చౌరసియా ఫ్లూటు
1: ప్రఖ్యాత వేణు,
0: అంటే అప్పుడు మామూలు సినిమాల్లో వాయించాయన ఆయన సపరేట్గా, ఆయన క్లాసికల్ సింగర్గా ఎక్కువగా వాయించేవాడు కాదు, సినిమాల్లో వాయిస్తూ ఉండేవాడు. అప్పుడు గున్నమావిడి కొమ్మ మీద కూడా ఆయనే వాయించింది. నేను బాంబేలో ఉషాఖన్న మ్యూజిక్ కూడా మలయాళం పాటలు పాడాను, ఆయనే వాయించాడు, ఎన్నో పాటలు వాయించాడు. తర్వాత ఇక్కడ మెడ్రాసులో పాడినప్పుడు గున్నమావిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి ఏడు పాట, అందులో ఈయన ఫ్లూట్ పెట్టాడు మా సత్యం గారు. నామగిరిపేట కృష్ణన్ అని చెప్పి ఆయన నాదస్వర విద్వాన్, చాలా బాగా వేస్తారు. మలయాళం దక్షిణామూర్తి గారు అని ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్, మన దక్షిణామూర్తి సుశీల దక్షిణామూర్తి గారు కాదు, వి దక్షిణామూర్తి గారు, ఆయన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మలయాళంలో. ఆయన చేశారన్నమాట ఒక పాట క్లాసికల్,
2: అనురాగ నర్తనతిన్ అరంగేటం
0: ఇట్టా ఒక పాట, దాంట్లో అన్ని స్వరాలు అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఈ కన్నడంలోనే ఒక పాట పాడాను నేను, శివ శివ ఎన్నద నాలుగే ఏకే అని పాట అనమాట. అది తోడి అభోగి రెండు రాగాలు మిక్స్ చేసి చేశారు. చివర్లో స్వరాలు వస్తాయి, చాలా ఫాస్ట్ స్వరాలును, ఇంతంత ఇంతంత ముక్క రాగం మారి మారి వస్తుంది, నాలుగు తిరగదు అంత స్పీడు. ఆవిడ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు వయలిన్ వాయించారు దానికి. ఆయన అన్నారు కూడా ఎల్ వైద్యనాథన్ మ్యూజిక్, ఆయన చెప్పారు ఏమండి ఇది పాట పాడేది కాదు, మేము వయలిన్లో అన్న వాయించవచ్చు కానీ నోటితో ఈ పలికేవి కాదండి, ఇవి కాస్త మార్చండి అని. లేదు ఆవిడ పాడుతుంది మాకు నమ్మకం ఉంది అని ఆయన. నాకు మార్చమని చెప్పడానికి అవమానం, చాలా కష్టం అది పాడడం. నేను జన్మలో కష్టపడి పాడిన పాట అంటూ సినిమా ఫీల్డ్ ఆ పాటే. అప్పుడు ఏం చేశాను, రాఘవేంద్ర స్వామికి త్యాగరాజ స్వామికి మొక్కుకున్నా, తండ్రి మీరే గట్టెక్కించాలి, అక్కడికి 100 రూపాయలు ఇక్కడికి 100 రూపాయలు పంపించుకుంటాను అని దండం పెట్టుకుని మొత్తం మీద ఇద్దరు తోడుబట్టి ఆపద మొక్కలు ఇద్దరు తోడుబట్టి పాడిచ్చారు, పాడేశాను. చాలా గొప్ప పాట అది.
1: మీరు చాలా కష్టపడి పాడిన పాట,
0: కష్టపడి పాడిన పాట.
1: ఎంఎస్ గోపాలకృష్ణన్ అంటే ఎంఎస్జి అంటే మెనీ స్ప్లెండర్డ్ జీనియస్.
0: అవును,
1: ఆయన వయలిన్ వాద్యానికి మీ కంఠస్వరం
0: గొప్ప కదా, మరి
1: ఎంతో సమన్వయించి పాడారంటే శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకుండా పాడడం అసాధ్యం.
0: ఇది ఎట్టా అంటే ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళే కష్టం, ఇప్పుడు నాకు సంగీతం రాదు కనుక ట్యూన్ నేర్చుకుని పాడే.
1: శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదా మీరు?
0: నేర్చుకోవడం అంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ ప్రోద్బలంతో మా అమ్మ దగ్గర దెబ్బలు తిని సరి ఏదో వెళ్ళేదాన్ని, మా అక్కయ్యలతో కూడా వెళ్ళేదాన్ని. పైడి స్వామి గారు నాదస్వర విద్వాన్ రాజమండ్రిలో, ఒక్క 1 ఇయర్ అంతే ఆయన దగ్గర నేర్చుకుంది. ఆయన నాకు సరిగమలు నేర్పలే, నీకు బై బర్త్ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ సరిగమలు, ఎందుకంటే ఈ బిరకాలు అవన్నీ ప్రాక్టీస్ అవ్వడం కోసమే కానీ నీకెందుకు దేవుడు అన్నీ పెట్టాడు అని చెప్పి నగుమోము నేర్పారు. ఫస్ట్ నగుమోముతో ఆయన స్టార్ట్ చేశారు. నగుమోము కీర్తన అంటే మరి ఎంత పెద్ద కీర్తన కదా, దాంతోనే స్టార్ట్ చేశారు. నువ్వు ఊరికే వింటూ ఉండేవారని, వింటూ ఉండేదాన్ని, పాడవను కానీ పాడేసేదాన్ని. 1 ఇయర్లో ఆయన పోయినారు. ఆయన పోయినాక మళ్ళీ ఇంకా నాకు కుదరలేదు, నేను సాధన చేసేదాన్ని కాదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు క్లాసికల్ మీద. ఆయన సేపటికి ఈ లతా మంగేష్కర్ రికార్డులు విని నేర్చుకోవడం తప్ప. ఈనాడు ఈ నాదస్వరంతో నేను ఈ పాట పాడి ఇంత గ్రేట్ పాపులర్ అయిందంటే ఆ నాదస్వర విద్వాన్ దగ్గర నేర్చుకోబట్టి ఆయన ఆశీర్వాదమేమో గురువుగారు ఈ పాట ఇంత పాపులర్ అవడానికి కారణం అనుకుంటూ ఉంటాను నేను.

0: అమ్మ మీరు పాడేటప్పుడు చెక్కు చెదరకుండా అజంతా శిల్పంలా ఉంటూనే విమల గాంధర్వంబు విద్య మాకు అనుకుంటారేమో మనసులో అన్ని హావభావాలను మీ కంఠస్వరంలో పలికిస్తారు.
1: కరెక్ట్.
0: ఇది ఎలా సాధ్యం?
1: అది ఏ దాంట్లో ఏమి ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు అంతే, ఇంకేం లేదు. అట్టా కదలకుండా పాడే అలవాటు అయిపోయి నాకే తెలియదు. అది కూడా ఒక గిఫ్ట్ ఏనేమో, దేవుడిచ్చిన వరం కదలకుండా పాడడం.
0: మీ పాటల్లో మీరు నవరసాలు ఒలికించారు, కరుణరసాత్మకమైన పాటలు, నవ్వించే పాటలు, కవ్వించే పాటలు. మొదట నవ్వించే పాటలు వినరా సూరమ్మ కూడా, సూరమ్మ కూతురు అది చెప్పండి.
1: అది చాలా బాగుంటుంది. వినరా సూరమ్మ కూతురు మొగుడ కామెడీగా రాజబాబు, అందులో డైలాగ్స్ అన్ని మధ్యలో రాజబాబే. అది చాలా పాపులర్ సాంగ్, చాలా సరదాగా తమాషాగా ఉండే పాట అది.
0: అట్లాగే కవ్వించే పాటలు
1: ఇంకోటి కూడా ఏదో ఇట్లాంటిది. అల్లు రామలింగయ్య గారు, నేను కూడా ఒక పాట పాడాము ఆ సినిమాలో, చాలా బాగా పాడారు కూడా కామెడీ సాంగ్ ఒకటి. తర్వాత నవ్వే పాటలు, నవ్వించడం కాకుండా నవ్వేవి, అంటే సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆయన చాలా బాగా చేశారు చక్రవర్తి గారు. పాట అంతా బాలసుబ్రహ్మణ్యం మధ్యలో నవ్వులు నవ్వి అంతా.
0: ఆ సిరిమల్లె పువ్వల్లే నవ్వు ఇప్పుడు నవ్వాలి మీరు
1: ఇట్ట నవ్వడం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నవ్వడలే, ఇట్టగే నవ్వడం అనమాట. అవును, ఏడు పాటలు ఊరికే ఇట్ట రికార్డింగ్లో నుంచుని పాడుతూ ఆడవడం.

0: పసిపాపలా పాడారు, పదహారు ఏళ్ల అబ్బాయికి పాడారు, పరిణితి చెందిన పండు ముదుసలకి పాడారు. ఈ పసిపాపలా పాడిన పాట ఒకటి.
1: ఇక్కడికి నువ్వెక్కడున్నావో నాకు తెలీదుగా కృష్ణా, నువ్వే నా దగ్గరికి పరిగెత్తుకురావా కృష్ణా, కృష్ణా నువ్వెక్కడా రావా ఇక్కడికి.
2: చాలా చిన్నపిల్ల పడినట్టు.
0: పదహారేళ్ళ అబ్బాయికి పాడిన పాట
2: అదే. అది తమిళ్లో నెంజత్తే కిళ్ళాదే అని ఒక పిక్చర్ వచ్చింది. అది అసలు రికార్డింగ్కి వెళ్ళేదాకా నాకు ఆ పాట అని తెలీదు. నేను చెప్పాను ఇదేంటి ఇది మగవాళ్ళ పాట నేనట్ట పాడతాను అంటే, ఆయన ఇళయరాజా మీరు తప్పకుండా పాడతారు, పాడి తీరాలని వచ్చినాడు. సరే ట్రై చేస్తానని చెప్పాను అనమాట. అదే తెలుగులో కూడా పాప పేరు మళ్ళీ అని పెట్టారనుకోండి డబ్బింగ్లో, కానీ ఒరిజినల్గా మధ్యలో వెన్నరాడమూర్తి డైలాగ్స్ పాట నాది.
3: మమ్మీ పేరు మారి ఏం ఊరం వేళ చేరి అడికడి అన్న వందు కడికం అంత సంగీతం రొంబ రొంబ పొడికం తంబోర శృతికం మృదంగ జదికం మండయ పోటారేం తాత. మమ్మీ పేరు మారి ఏం ఊరం వేళ చేరే
2: అది అది ముసలమ్మ పాట. అట్టగే
3: పోడా పోడా పొక్కే ఎళ్ళు కటుకు తెక్క ఎంగ వీటు వక్క ఉన్న ఎంగ కొండు వెక్క.
2: ఇటే తెలుగులో కూడా వచ్చింది అనమాట ఇది.
0: అట్లాగే స్వరాలపై నాట్యం చేస్తూ పాడారు శంకరాభరణంలో చలికి వణుకుతూ.
2: సారిగరిగా పదాపా ఆ పాట. ఎన్నో వెరైటీలు సాంగ్స్
0: మీరు
2: పాటకు తగ్గట్టు ఆ పాట పాడాలి.
0: చాలా ప్రజాదరణ పొందిన పాటలు.
2: అవును, ఫోక్ సాంగ్ కూడా అసలు ఎప్పుడో ఆకాశ రామన్నలోనే మంచి ఫోక్ సాంగ్ ఒకటి కోదండ పండి గారి మ్యూజిక్లో పాడాను.
4: ముత్తమంటే చిన్నదాన్ని మొగలి రేకు వన్నదాన్ని మొగ మాటం పడతావేం రాయడా, అబ్బ నీ జబరు చూసి వచ్చాను రాయడా.
2: ఇట్లాంటి పాటలు పాడు. మరి క్లాసికల్ టైప్ అన్ని ఏ టైప్ అంటే ఆ టైప్కు దానికి తగ్గట్టే పాడాలి.
0: జనక్ గారు దాదాపు మీరు పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. మత్స్సుకు కొన్ని ఆణిముత్యాలు.
4: మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే,
2: అది కూడా చాలా బాగుంటుంది. రమేష్ నాయుడు గారు చాలా బాగా చేశారు.
4: నరవరా

0: ఇప్పుడు అప్పుడు నరవరాను ఇప్పుడు నరుడా ఓ నరుడా ఇందులో భైరవ దీపంలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక ఈ పాట చాలా హిట్ అవార్డు కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన మాధవపతి సురేష్ మ్యూజిక్ చేసింది నెమలికి నేర్పిన నడకలివి అందులోనే గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన పాటకు అవార్డు వచ్చింది
1: గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోదూడి ఎందువలన
0: అది బాధ పాడినప్పుడు నేను పాడితే బాగుంటుంది అబ్బాయి పాడి అమ్మాయి పాడితే
2: రెండు మీరే పాడగలరు శివ దీక్షా పరురాలను రా అంటూ పాడారు.

0: ఎంత ఘాటు ప్రేమయో. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలంటే అబ్బాయిలతోనూ పాడాను, తండ్రులతోనూ పాడాను. అది కూడా నాకు చాలా ఆనందం. ఏంటంటే నా జీవితంలో ఘంటసాల గారితో, ఘంటసాల గారి కొడుకుతో, మరి బాలసుబ్రహ్మణ్యంతో, బాలసుబ్రహ్మణ్యం కొడుకుతో, యేసుదాస్తో, యేసుదాస్ కొడుకుతో, ఇవన్నీ ఇళయరాజా కొడుకు మ్యూజిక్ డైరెక్షన్లో పాడా.
1: అదే
0: యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా వీళ్ళ మ్యూజిక్లో కూడా పాడాను. ఇట్టా వాళ్ళ వాళ్ళ పిల్లల మ్యూజిక్లో కూడా, లోకనాథన్, తిరుచి లోకనాథన్ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దీపం చక్రవర్తితో ఎన్ని పాటలు సినిమాలో పాడాను నేను.
1: మీరా భజన్స్ పాడారు, సంగీతం ఎవరు సమకూర్చారు?
0: అది నేనే ట్యూన్ చేసుకున్నాను.
1: ఎల్పి కూడా రిలీజ్ చేశారు?
0: ఎల్పి రిలీజ్ అయింది. అసలు ఎఫ్ఎం బ్యాండ్లో, రేడియోలో ఎన్నోసార్లు అది ప్లే చేశారు కూడా.
1: ఆ భక్తి పారవశ్యంలో
0: అది వచ్చిన
1: సంగీతం.
0: ఇప్పుడు ఒక పాట ఉంది అనుకో, నేను పాడి వినిపిస్తా. పియా

0: ముఖస్థుతి కాదు, మీ వ్యక్తిత్వంలో ఉన్న ఆ భక్తి భావం సంగీతంలో ప్రతిబింబిస్తుంది. అవునమ్మా, పాటే నా ప్రాణం అన్నారు.
1: అవును,
0: పాటలోనే పరమాత్మతో ఐక్యం కావాలి అన్నారు.
1: కరెక్ట్.
0: సంగీతమే మీ జీవితం, సర్వదా మీ సంతోషానికి, ఆయుర్ ఆరోగ్యాలకి, ఆ అలిమేలు మంగమ్మతో విభునికి నా మాట వినిపించవమ్మా అంటూ మీరు పాడిన పాటే మీకు అన్వయించాలని విన్నపం చేసుకుంటూ, నీలిమేఘాలలో, గాలి కెరటాలలో, అందరి అంతరంగాలలో నీవు పాడే పాట వినిపించు నే వేళ. సెలవు జానక్ గారు.
1: చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.
0: నమస్కారం అమ్మా.
1: నమస్కారం.

ఇంతవరకు సుస్వరాల స్వరఝరి ఎస్ జానకి, అలనాటి మేటి గాయనిమణి శ్రీమతి ఎస్ జానకి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వేణుగోపాలరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి చెన్నై కేంద్ర ధ్వని భాండాగారం నుండి స్వీకరించబడింది. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపవలసిన చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, తెలుగు విభాగం, ఆల్ ఇండియా రేడియో, మైలాపూర్, చెన్నై 600004. చిరునామా మరొక్కసారి టు ద స్టేషన్ డైరెక్టర్, తెలుగు విభాగం, ఆల్ ఇండియా రేడియో, మైలాపూర్, చెన్నై 600004 లేదా